రేఖా సూర్యమండల సంస్థిత సోమమండల మధ్యస్థ నక్షత్ర మండలే స్థిత వాయుమండల మధ్యస్థ వ్యోమమండల సంస్థిత సర్వసిద్ధాంత

కర్మాత్మిక గుణ సుసాంద్రానంద సందోహ వ్యోమకేశ నిరూపిణి గద్య పద్యాత్మిక వాణి సర్వాలంకార సంయుత సామవేద పదన్యాస సత్కృత సత్కృత బల షడర్క కర్కశాకార సర్వతర్క వివర్జిత ఆదివర్ణ సువర్ణాభా తపసః పరరూపిణి బ్రహ్మణ్య బ్రహ్మ సంతాన వాసవత్యాజనేశ్వరీ పురాణ న్యాయ మీమాంస ధర్మశాస్త్రాంగ మిశ్రిత వేదా వేదవతీ సర్వా హంస విద్యాధిదేవత విశ్వేశ్వరీ జగద్ధాత్రీ జగన్నిర్మాణకారిణి నారాయణీ మహాదేవీ సర్వసత్వ ప్రవర్ధిని హిరణ్య బాహురూపా సా హిరణ్య పద సంభవ కైవల్య పదవీ పుణ్య కైవల్య పద గోచర బ్రహ్మ సంపత్తి రూపా సా హిరణ్య పద సంభవ భరణావరణాధార సర్వలోక ప్రవర్తిక ఏకాక్షర పరాయుక్త సర్వదోష ప్రభంజని పాశాంగ కుశధరా దేవి వేణీ వాదాక్ష సూత్రికా

జగతి సమా ఛందస్త్రిష్టు ప్రతిష్టా చ కళ్యాణి రక్షణాత్మికా చక్షుష్మతి మహాఘోరా ఖడ్గచర్మధరాసిని ఛందస్త్రిష్టు ప్రతిష్టాంకా కల్మాషీ కరుణాత్మికా శిల్ప విద్యాశ్రయా దేవి సర్వతో భద్రకారిణి అచింత్య లక్షణా సిద్ధా సూత్ర భాషని తంబిని సర్వ విద్యార్థ సంపత్తి సర్వ శాస్త్రార్థమా.

శ్రాంత బ్రహ్మాండ ఫల చంచల కరుణారుణ సంపత్తి కీలక మంత్ర కీలక శక్తి బీజాత్మిక శర్వ మంత్ర మంత్ర ఫలాత్మిక.